భజంతి ముక్తయే ముదా నిరస్య ఇంద్రియాదికం ప్రయాంతి దేహతి స్వకం తమేకమద్భుతం ప్రభుం నిరీహమీశ్వరం విభుం.